శ్రీరామదేవరపాదకే గోవిందాయ నీ గోవింద ఆది లక్ష్మీ రమణ స్వామి పాదకే గోవిందాయ నీ గోవింద శ్రీరామదేవరపాదకే గోవిందాయ నీ గోవింద